సకిన ఎరణ యురిడే నగుంసే కా భావనారు సతౌనే సకిన శాయద్ హమ్ర ప్రేమ్ ఔర్ ఉన్న లిఖే గే.